తీసుకున్నట్టు ఏమిటి ఇప్పుడు ఎలా ఉన్నాడు మంచి బాగుంది అగ్ని పట్టాలి విభిన్నకు ఎప్పటి అమ్మకంలో మనకు నీతి అందింపడమే